అరువిను కూల్చదుగోలుగుతుదా, పుట్టాల అరువిను కూల్చదుగోలుగుతుదా.